0: కృపాన్ కలిగి దర్శనమి దాని శ్రీ గురు గోవింద్ సింగ్ మహారాజ్
1: బోలే.